0: బ్రజ్ రేడియో శ్రోత మిత్ర శారదా ప్రసాద్ ప్రజాపతి సిటీ మధురా ఉత్తర ప్రదేశ్ వార్తాలాప్ కర్ రహా హూ. మానవర్ ఆప్ కైసే హై?
1: జీ మానవర్ మే బహుత్ హి బడియా హూ, అచ్చే మే హూ, మజే మే హూ. ఆప్ సునాయే, ఆప్ కైసే హో?
0: మే భీ అచ్చా హూ.
1: మౌసమ్
0: ఆప్ లోగో కా స్నేహ హై, శుభకామనాయే హమారే సాథ్ మే హై.
1: జీ ఆప్ భీ అచ్చే హై, మౌసమ్ భీ బడియా హోగా.
0: మే కార్యక్రమ సునతే హుయే ఆనంద సే ఘర్ పరివార్ మే రహతా హూ.
1: జీ
0: ఆర్ మౌసమ్ కా ఆనంద లే రహా హూ సాథ్ మే. ఆప్కో బతానా చాహతా హూ కి మౌసమ్ కుచ్ ఉలట్ పలట్ ఉలట్ పలట్ హో రహా హై. కభీ బారిష్ హోతీ హై, కభీ గర్మీ హోతీ హై.
1: ఓకే.
0: ఆర్ అభీ ఉమస్ భరీ గర్మీ సే హమ్ పరేషాన్ హో రహే హై. ఆప్ లోగో సే వార్తాలాప్ కర్తా హూ, బహుత్ హీ సుఖద్ అనుభూతి హోతీ హై.
1: క్యా బాత్ హై,
0: స్నేహ మిల్తా హై, ప్యార్ మిల్తా హై, అపనాపన్ మిల్తా హై, ఆర్ హమారా భర్పూర్ మనోరంజన్ హోతా హై.
1: ఔర్ బచ్చే సునతే హై రేడియో యా ఫిర్ ఆప్ అకేలే హీ సునతే హై?
0: మై యే తేరా సునతా హూ, ఉన్కో జో రికార్డింగ్ భేజ్ దేతా హూ.
1: అచ్చా, వా వా వా, క్యా బాత్ హై. తో శారదా ప్రసాద్ జీ కహియే, ఆజ్ కౌన్ సా ఫిల్మ్ కా గీత ఆప్ సున్నా చాహెంగే?
0: మానవర్, ఆజ్ ఆప్ సే అనురోధ్ కర్నా చాహతా హూ, ఫిల్మ్ కా నామ్ హై చోరీ చోరీ. ఈ రాత్ భీగీ భీగీ యే మహత్ సజాయే, ఉఠా ధీరే ధీరే ये चांद प्यारा, ये प्यारा सा खूबसूरत
1: गीत. चांद प्यारा प्यारा और प्यारे से गीत को आप किन लोगों को डेडिकेट करना चाहेंगे?
0: सर्वप्रथम मैं याद करता हूँ अपने परम मित्र वागरा साहब से.
1: बहुत बहुत धन्यवाद.
0: ईटानगर से हैं
1: जी.
0: हमारे मित्र हैं अविनाश जी, आशुतोष जी, संगीता जी, लोकेन्द्र वर्मा है, राजू यादव, राजू लवानिया जी है, के चंद्र अग्रवाल जी, सतीश रघुवंशी जी है, राकेश कुमार जी हैं, पुरुषोत्तम जी, पुष्कर नाथ जी और पूरन वर्मा, इन सभी दोस्तों में केशव प्रसाद शर्मा है, विद्या रत्न शर्मा जी हैं और प्यारे दोस्त विजय कुमार पांडे जी हैं, इन सभी दोस्तों के साथ में प्यारा खूबसूरत गीत आकाशवाणी ईटानगर से सभी श्रोताओं को शारदा समर्पित करता हूँ.
1: बहुत बहुत धन्यवाद. तो शारदा प्रसाद जी सुनते हैं चोरी चोरी फिल्म का गाना. कॉल करने के लिए बहुत बहुत धन्यवाद
0: जी. हृदय से धन्यवाद.
1: धन्यवाद जी.
0: नमस्कार.
1: नमस्कार.